ప్రజవాజనేవన్వాన్వే అస్మన్మహత్యన్నరేంద్రిక్రయ భవాహి నీరంగీవాక్షుగంధా సర్వాహక్షమాన.

ఏదుజే అథోజేత్రహంజే భోగన్ నమ ప్రముఖాత్మ్యాజ్యాగవోగపాధనప్రాగ్రజలేజలేజలన్యాముఖాశివనస్వమనాభనాభుత హరిషన్నచ్చేషవ ఆభురచ్చి సంగ్రహి రాజే హేతమ్య

ఆత్మన్యభేదితమోహేణ్యవాహవేదేనాజ్యేదాంచవదయేన మానవోషూనా.

0: తస్మైకే అస్తో కరక్షాచనో అభిజదేవ ప్రవర్తిధానర్మక్షిమర్హాంగేవాగ్రం ప్రణాయత్రయోగ్రస్తమాత్మన్యమేణాయుమత్రిరామగవ్యత్మనక్షమేత్రస్వకాయతనయాయుమయ్యా నేషత్రవశివతమశివానస్తుమనాఫలా సరళేరిత్రనాయుధన్యజాయజత్యంపదానాశరతినాకంవిభ్రతాగి
1: దిగిరిధరిగోహిత నమస్తే అస్సు భగవ సహస్రం భేషజోన్యభక్తం నిమవంతు సహస్ర